హతాయి వినాడు తెస్తున్నా ఇవి లాభ జాతికలు ఉతరాయి మనల్ని ఏదో సుదినం మెదలు ఉతరాయి ప్రతిభలు రీకొండ బాలేము గన్ను అగే టికెట్స్ అవి శుభ దవసాకులు ఉతరాయి పటాంగము శుభ దవసాకి గత్తనంగా కన్యా లగ్నే జయగ్రాహి లగ్నే జయాంక అంక తీస్తే అంక తీస్తున్నా అంక హతలియ జయగ్రాహి అంక బాడు పత్తలా తీ నా ఇవగేమ జాయలు ఉతరాయ్య యు అక్షర తిక్క అంక హాయ అంక నవే అంక దిక్క సహ అంక ఇక అద సంపద అంక దిక్క అంక హతరు అంక హత అంక దిక్క అంక హతరు అంక పహ అంక హత అంక దిక్క అంక హతరు టీ అక్షర తిక్క హనహన్ల ఉతరాయ ధను లగ్న తిక్క అంక విసిపహ అంక తీసత అంక హతలిస్ పహ సహ అంక పనస్ అట ధన నిదానే ఏ అక్షర తిక్క అంక హత అంక విసి దిక అంక తీసత సహ అంక పనస్ దిక్క ఇవగేమ అవి బలన మెగా పవర్ ఉతరాయి వాయు అక్షర తిక్క ప్రసాద అంకె అంక కులహ జాగ్రాయ అంక అంక తున అంక దహ తున అంక పనస్ ఇక సహ అంక హెట హతర్ ఇట పశ్చి వాగి అతి తీర్ణే గోవిశ్యతలు ఉతరాయి జే అక్షర తిక్క అంక హత అంక విసిహాయ అంక హతలిస్ పహస అంక హెట హత మహాజన సంపత ఒయావ సుపిరి జాగ్రాహక లది మిన బలన టికెట్గే వాసనావంత ఇంగ్లీష్ అక్షరే టీ జయాంక అంక నవే అంక అట అంక పహ అంక హత అంక దిక సహ అంక హతర్ ఇతమ ఈ దవసే మహాజన సంపదలు ఉతరాయి ఇవగే మా మీ దవసులు మహాజన సంపద వెడి వెడి మిలది అన్నకిల మత కిరణం ఇక్కడ హేతు తీనో అదన్నో దవసిన్ దవస తెనిన్ తెన రటపురామ వాసనావ బిదన లుతరై లోకే ప్రముఖయా తమై జాతిక లుతరై మండలి కీలకే అన్ని మే వెనుకొట సుపిరి త్యాగలాబీన్ విసి తుందనే బీకెల తినో జాతిక లుతరై మండలి మే అవురుద్దే ఇది ఎనిసా ఓయా అనివార్యం ట్రై కరాన్న ఈలంగ దినుం వారేది సుపిరి జాగ్రహకేక్ విన్ జాతికల ఉత్తరాయి మండలి ఇకమ ప్రార్థన విన్ని వాసనంతో ఒబ సతుడి నిన్న దగినక ఈ ప్రార్థన యథార్థక్ బౌడ్ పత్కరన్ అవశ్యకున్న వెడ పిలువల విశేషమ రజయ కాబ దరముదలు కృషికర్మ అమాత్యాంశే సౌఖ్య అమాత్యాంశే రణవీరు సేవ అధికారి ఎదుగొట రణవీరు సేవ అరముదలు సమాజ సేవ అరముదలు క్రీడ అరముదలు శ్రమవాసన అరముదలు వకుగడు అరముదలు మేమకి రాజ్య సేవ పవత్వజ్ఞాన్ని అవశ్యకున్న మే ఈ మూల్యహై జాతికలు ఉతరై మండలే విసిన్ రిజువమ దాయక వేళ మేటిక కెరగని అను అయితే ఇంకేనిసా జాతికలు ఉతరై మండలే కీలకి అని ఆ లుతరై కూడోకిన్ టికెట్ గన్నో కీలకి అని ఓ ఆట దినుమా తీనో ఇతరక్మనివి ఈ వియదంకన్న గాని తవ గొడాక్ తెన్ పోషణే వినో జీవితే సీనేట వాసనావే ఆశీర్వాదే మొగదు జీవితే సీనేట వాసనావే ఆశీర్వాదే జాతికలు ఉతరై మండలినుయ్ ఏమ దక్కిరీ.

0: టోపీ, లాలీపాప్, దోసి, లొసింజర్, కిసస్, జుబుస్, బొంబే మొఠాయి, బోల్టోవెని, తిని అధిక ఆహార, ఐస్ క్యాప్ ప్యాకెట్, ఐస్ ఫలాం, జలివారుగ సహా అధిక జెలటిన్ అడంగు ఆహార, బూందీ, మస్కట్ డోదోల్, బైట్స్, మొరుక్కువెని, లును ఎదు క్షణిక ఆహార, ఎక్స్ట్రూడెడ్ ఫ్రాన్సీ స్నాక్స్, చాక్లెట్ వర్గ, డోనట్, ఇట్లాస్ వెని కెటి ఆహార, సియలుమ బిస్కెట్ వర్గ, కేక్ వర్గ, అధిక సీని సహిత పుడింగ్ వర్గ, ఐస్ క్రీమ్ సహా అధిశీతకల అతురుపస వర్గ, కాబనీకృత భీమ వర్గ, అధిక సీని సహిత భీమ వర్గ, కృత్రిమ రస సస్కారక సహ వర్ణకారక ఎదు భీమ వర్గ సహా భీమ ప్యాకెట్, రసకారక వర్ణకారక ఎదు కిరి వర్గ సహ యోగట్ పానయాన్, శక్తి జనక పాన వర్గ, రసకల పలుతురు భీమ, నెక్టా సహ కోడియల్ వర్గ, క్షణిక తే సహా కోపి వర్గ. ఒక లిస్ట్ కి అతులత్ తెన్ని ఆపణ చాలా పరిశ్రేతుల సహనం కరేతి ఆహారే.
1: ఇవగేమ డాక్టర్, మే వెడపిలివెల నిసిలస పాసల ఆపణ శాలావల క్రియాత్మక వినవద కిలా అధీక్షణే కరన్న మొకక్ద తీయన క్రమవేదయ.
0: పాసలే ఆహార కమిటువక్ పిహిటవన్న కిలా తీయనవా. మే ఆహార కమిటువే కమిటు ప్రధానితమ విదుహల్పతి హిమనతన్ నియోజ్య విదుహల్పతి తుమా. ఇలంగట ఏకే సామాజికయో ఇన్వ పాసల్ పోషణ వెడసటహన్ బార గురువరయ, పాసల్ సౌఖ్య ప్రవర్ధన కటయుతు బార గురువరయ, పాసల్ ఆయాత్ ప్రదేశే మహాజన సౌఖ్య పరీక్షక మేకే సామాజిక ఎక్కెండోన. ఇలంగట పాసల్ సౌఖ్య శిక్ష సంఘమే సామాజిక, పరిసర బట కండాయమే సామాజిక, ఆది శిష్య సంఘమే సామాజిక, ఇలాంటి పాసల్ సంవర్ధన సమితి సామాజిక కిండోన, ప్రధాన శిష్య నాయక నాయకాహో వినా శిష్య నాయక నాయకావని నియోజనీకరణలోన, ఇలాగంటే పాసల్ పారిభోగిక కవయక సామాజిక కిండోన్. ఇది ఓ పాసల్ ఆహార కమిటు మగి ఆపణ శాలావతుల ఆహార పెద్దలకరాన్ని గబడాకరానికి నార ఇహత కరుణు అధీక్షణే కిరీమ కెరెను.
1: పాసల్ ఆపణ శాలావకి అన్ని దరువాంట లెడ రోగ బిదన తనక్ నొవి ఒవుంగే పోషణీయ సపిరణ తనక్ వియయుతుమాయి. మీ మార్గోపదేశే సహా ఈట అదాల చక్రలేకే నీతి రీతి ఒబే దరువాగి పాసల తులాత్ నివరదివ క్రియాత్మక వినవద కీల సా బలీన దివౌప్యన్ సహా గురు బౌతున్ వన సమగేమ వగకీమాక్.
2: ස්වාධීන පුවත් එසනින් ඔබේ ජංගම දුරකථනයට ගෙන්වා ගැනීමට ITN News Alerts සිංහල සේවාව සක්‍රිය කරගන්න.
3: මොබිටෙල් නම් RJ හිස්තරක් ITN S ලෙස ටයිප් කර 2299 SMS කරන්න.